0: కపిలతంత్రం గౌతమ తంత్రాదికం ప్రసిద్ధం. శాలాక్య చికిత్స, శలాకయ జా చికిత్స క్రియతే సా శాలాక్య చికిత్స. నేత్రస్య నాసికాయా కర్ణస్య శిరోరోగస్య ముఖరోగస్య చ చికిత్సాయాం ప్రాయః శలాకాయా ప్రయోగో భవతి. అస్యా ప్రసిద్ధ గ్రంథేషు నిమితంత్రం, శౌనకతంత్రం, గార్గ్యతంత్రం, విదేహతంత్రం ప్రసిద్ధం. కాయ చికిత్స, కాయః శరీరస్య వాచక, కాయశబ్దస్య ప్రయోగ అగ్న్యా కృతేపి భవతి. జాఠరః ప్రాణినాం అగ్నికర్మ ఇత్యభిధీయతే. కాయస్యాగ్నేశ్చ చికిత్స కాయ చికిత్స కథ్యతే. శరీరే అగ్నేః స్థానం మహత్వపూర్ణం. అగ్ని భోజనాది పాచనం కృత్వా శరీరస్యోపకారం కరోతి. భోజనం రసరూపేణ, రసాద్ రక్తం, రక్తాత్ మాంసం, మాంసాత్ మేదః, మేదసో అస్థిః, అస్థితః మజ్జా, మజ్జాతః శుక్రస్య ఉత్పత్తిర్జాయతే. శుక్రేణైవ సృష్టేః సర్జనం భవతి. అస్యాః ప్రసిద్ధ గ్రంథేషు అగ్నివేశతంత్రం, చరక్ సంహిత, హారిత్ సంహిత, ఆత్రేయ సంహిత, పరాశర సంహితాదయ ప్రసిద్ధా. భూత విద్య, చికిత్సేయం అమానుషోపసర్గస్య ఉన్మాదరోగస్య చ చికిత్స సంబద్ధా విద్యతే. అస్యాం దేవతా అసుర గంధర్వ యక్ష రాక్షస గ్రహాదీనాం ఆదేశేన దూషితానాం మానసానాం చికిత్స శాంతి కర్మణా క్రియతే. చరక సంహితాయాం ఉన్మాది చికిత్స వర్ణిత. అథర్వంతంత్రే శుశ్రుతే చాపి చికిత్సేయం వర్ణిత. కౌమారభృత్యం, బాలకానాం చికిత్స విశేషేన కౌమారభృత్తే సమాయాతి. కుమారతంత్రం, ప్రసూతితంత్రం, జీవకతంత్రాదికం చ అస్యైవ అంగం. అస్య ప్రసిద్ధ గ్రంథేషు హిరణ్యాక్షతంత్రం, పార్వతకతంత్రం ప్రసిద్ధం. అగత్ చికిత్స, చికిత్సేయం విశ్చికిత్సాయాః వాచిక. సర్పాది జంతూనాం విషస్య అస్థావర విషస్య చ చికిత్స అగతంతే భవతి. అస్య ప్రసిద్ధ గ్రంథేషు ఉష్ణ సంహిత, ఆశ్వలాయన సంహిత, లాట్యాయన సంహిత ప్రభృతి గ్రంథాః ప్రసిద్ధా. రసాయన చికిత్స, జయా చికిత్సయా రస రక్తాది శరీరస్థ ద్రవ్యానాం చికిత్స భవతి సా రసాయన చికిత్స. స్వర్ణ రజత లౌహ వంగ శంఖ పారదాదిభిః ధాతుభిస్తథా వివిధౌషధీభిః చ రసాయనస్య నిర్మాణం భవతి. రసాయనమిదం శారీరక ధాతూనాం పుష్టౌ భవతి. అస్యాః ప్రసిద్ధ గ్రంథేషు పాతంజల తంత్రం, వ్యాడి తంత్రం, నాగార్జున తంత్రం, మాండవ్య తంత్రాదికం ప్రసిద్ధం. వాజీకరణం, అవాజినం వాజినం కురువంతి తద్ వాజీకరణం. జేన వా అత్యర్థం వ్యజ్యతే స్త్రీషు శుక్రం తద్ వాజీకరణం. వాజీకరణ తంత్రం నామ అల్ప దుష్ట క్షీణ విశుష్క రేతసాం ఆప్యాయనం ప్రసాదోపచయ జనన నిమిత్తం ప్రహర్ష జననార్థం చ. వాజీ శబ్దస్య అర్థా భవంతి అశ్వః శుక్రః శక్తి. జైన విజ్ఞానేన శుక్రో వర్ధతే శక్తిర్లభ్యతే తథా సువద్లభతే శక్తిః. అస్య గ్రంథేషు కుచుమారతంత్రం ప్రసిద్ధం. పుత్రోత్పాదనార్థం వాజీకరణం మహత్వపూర్ణం. పితృఋణ సంపూర్తే సంతానస్యోపాస్యాపేక్ష వైదిక వాంగ్మయేపి నిగదిత. ఉపయుక్తైః ఏభిః అష్టాంగైః ఆయుషో రక్షణం వృద్ధిశ్చ జాయతే. తదేవ ఆయుర్వేదస్య ఆయుర్వేదత్వం, ఆయుషో వేదత్వం చ.
1: अभी आप सुन रहे थे सुर भारती. वार्ता थी आयुष वेद आयुर्वेद. वार्ताकार थे डॉक्टर रामाशीष पांडेय. आकाशवाणी का ये रांची केंद्र है. प्रस्तुत है कार्यक्रम फिल्म संगीत. आइए सुनते हैं पहला गीत फिल्म सिलसिला से लता मंगेशकर के स्वर में. बोल है जावेद अख्तर के, संगीत है शिव हरी का.